అని అవలకడగా అరవద్దోమా జమిరలే నా కోమతులై వలపచి రోమా అతి నేషాలే జరబమై బోమా అని నమ ఖాయరోనా కంత ఖాయరోనా.